0: ఈ మీద అసంపై దానికి
1: జాజి
0: komi jahowo jaaji muɗum noon min ko ɗo koddetemi ɗo taw sotaki jaaji hetti ɗo e ngol mi yahata nde ɗo wonde amado hakki dibal muɗum hati ko wonde sukaɓe fulɓeɓe ɓe ji eɓe mbaɗa fedde o
1: Allah.